0: కేవలతనీ
1: జాబికే
0: హరి అగమయ పార
1: జాబ
0: నిర్గుణ ప్రభ సహాయ స్వభావ
1: సాధకం కీర్తన.

తత్రలోచన రామయ్య శ్రీ రాగ భగత్ కబీర్ దివకాయ అచ్చారు దేక్షణో రేపండియా బగజకన్నా జాయే.